0: పశ్చిమినకు పశ్చిమినకు
1: పశ్చిమినకు
0: పశ్చిమినకు పశ్చిమినకు
1: పశ్చిమినకు.